హిలసా ఇష్కహత ఏటం వహమ గంగు తారుణ్య తులభే భామ హిలసా ఇష్కహత ఏటం

0: మరుమలైక చానస్ హవా
1: దర్ర దుర్గావా
0: అది మలైక చానస్ హవా
1: దర్ర దుర్గావా
0: అగు మలైక చానస్ హవా